0: గారే గారే
1: నరబడజే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్టల
0: గారే గారే
1: ఏ సూర కి దరజే ఏ సూర ఇన్నాయ అదు
2: ఏ ఏ కచతుర నార అమ చోరగనే జే.